మన భోగియా మన మూరఖ గావార్ మన దాత మన మంగత మన సిర గుర కరతార్ పంచమార్ సుఖ పాయా ఏసా బ్రహ్మ విచార్ కాట కాట కాట